0: నానరి తుమ్రి సర్వం పరఖ భగవాన్
1: సర్వ కుంఠ ముగత మోహ పాయి
0: ఏక నిమకార కే గుణ గాయి
1: అనేక రాజ భోగ బడ్యాయి
0: హర్ కే నామ కీ కథా మన పాయి
1: బహు భోజన కా ప్రసంగీత
0: రసనా జాతి హర హర్ని
1: కలిస